0: రమ్ రాజ్ కపూరం, షమ్మి కపూరం, శశి కపూరం,
1: జై గోవిందం, జై గోపాల్,
0: రామం శ్యామం, దిలీప్ కుమారం, పూరబ పశ్చిమ, మనోజ్ కుమారం,
1: జై గోవిందం, జై గోపాల్,
0: ప్రేమ పుజారి, దేవానందం, రూప పుజారి.